0: అరే వేడా గిణియా
1: మా కోలోనే జోజో,
0: అరే వేడా గిణియా మొక్కదవునే కందయ్యా జోజో, నా తూగి బుడితివు నీ
1: ఓరోగయ్యా జోజో,
0: తొట్టులు తక్కందు తోడు వీసి గందు జోజో, అవి ఎత్తై కొట్టేమ్యా
1: వాడో కందు జోజో,
0: కొట్టమ్మ వడకందు కందయ్య.